0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం. గౌళరాగంలో మైసూర్ వాసుదేవ

0: ఇప్పుడు వినండి పాహిమా పార్వతి మోహన రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
1: Now listen to a composition of Muthuswami Dikshitar, Pahimam Parvati, in Ragmana set to Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి రామా నీయడ కర ప్రియరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ. షీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. శ్రీమతి జోగులాంబ కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రామా నీయడ ఎన్ రాగ్ ఖరహర ప్రియ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ వీణావాద్య కచేరీ విన్నారు. వాదహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకట రమణమూర్తి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Nadaswara recital by Sri M.D. Venkatraju and party.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎండి వెంకటరాజు బృందం వారి నాదస్వర కచేరి వింటారు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ సదంద భారతీ కంపోజిషన్ ఆనంద నటనమాడనే ఇంద్రా గోపికా తిలకం సెట్టు రూపక్తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనంద నటనమాడనే గోపికా తిలకం రూపకతాళం సదానంద భారతి రచన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed Nadaswara recital by Sri MD Venkatraju MP. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎండి వెంకటరాజు బృందం వారి నాదస్వర కచేరీ విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగం పై శ్రీ పి రామారావు.
4: Listen to a Karnataka classical vocal recital by Shri T.R. Subramaniam. He is accompanied on violin by Shri Kokkonda Subramanya Sharma and on mridangam by Shri P. Ramarao.
3: Karyakramamlo munduga vinandi Panchanadesa Pahimam Purnachandrika Ragam Rupaka Talam Patnam Subramanya Ayyar Rachana.

0: ఇప్పుడు వినండి మమ హృదయే రీతిగౌడ రాగం ఖండజాతి త్రిపుట తాళం మైసూర్ వాసుదేవాచార్ రచన.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్. మమ హృదయే ఇన్ రాగ్ రీతిగౌళ సెట్ టు ఖండజాతి త్రిపుట తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీవే గతి అని కళ్యాణి రాగం ఆదితాళం మైసూర్ వాస్తేవాచార్య రచన.
1: కంటిన్యూయింగ్ ద కాన్సెప్ట్, లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి, నీవే గతి అని, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై మైసూర్ వాసుదేవాచార్య.

0: ఇప్పుడు వినండి తంబూరి మీటిదవా సింధు భైరవ రాగం ఆదితాళం పురందరదాస దేవరనామ.
1: Listen to a Devaranama of Purandaradasa in Rag Sindhu Bhairavi. Tamburi Meeti Dava, Setu Aditaal.

0: కార్యక్రమంలో చివరగా వినండి ఏలే మనవే, రేవతి రాగం, ఆదితాళం, విజయ విఠలదాస్ రచన.
1: శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ విజయ విఠలదాస ఇన్ రాగ్ రేవతి. ఏలే మనవే సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగం పై శ్రీ పి రామారావు.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri T.R. Subramaniam. He was accompanied on violin by Shri Kokkonda Subramanya Sharma and on mridangam by Shri P. Rama Rao.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.